0: గారే గారే
1: యా జరబడ జే
0: గారే గారే
1: యా సూర బదల
0: గారే గారే
1: యా అమ్మక బట్టలా
0: గారే గారే
1: యా సూర కి తర జే యా సూర ఇన్నాయా ఇదు యా యక చతుర నార అమచ్చో